లచకత చమకత చల్లత కామిని జహిగున్న దమకత చపల దామిని ఓ బావరి ఓ సావరి అరి ఓ చంచల్ పల చిన్న రుక్ జా రుక్ జా రుక్ జా.

గీతా బిజామర్లో సంగీత శాంతిరాజ ఖోసలా, కంఠశిల్పీ నివేదిత, కథచిత్ర ధనరେ రఖిబు శపథ మోరా।